Atos novos, e sua tablê fará, e parece topos que a cena. Χωρίς βαστήλι, χωρίς ανάθεμα, δίδες τα σύνη τα σφυλέ.